0: పార్టీ కార్యకర్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రజలు భారతదేశ గొప్ప ప్రజాస్వామ్యంపై ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిపై నమ్మకం ఉంచారన్నారు. ప్రజల విశ్వాసంతో కమలం మళ్లీ వికసించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన బీజేపీ అధ్యక్షులు నితిన్ నవీన్ను అభినందించారు. గెలుపోటములు రాజకీయాల్లో భాగమని, భారతదేశాన్ని ఎందుకు ప్రజాస్వామ్యానికి తల్లి అని పిలుస్తారో ప్రపంచం ఈసారి గమనించిందని పేర్కొన్నారు. ఇది భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం సాధించిన విజయమన్నారు.
1: జై పరాజయ లోక్తంత్ర ఔర్ చునావీ రాజనీతి కా ఏక్ స్వాభావిక హిస్సా హోతా హై. లేకిన్ పాంచ్ ప్రదేశో కీ జనతా నే పూరే విశ్వ కో దిఖాయా హై కి యే హమారా భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ క్యో హై. లోక్తంత్ర డెమోక్రసీ హమారే లియే సిర్ఫ్ ఏక్ తంత్ర నహీ హై, ये हमारी रगों में दौड़ता हुआ संस्कार है. और आज सिर्फ भारत का लोकतंत्र ही नहीं जीता है, आज भारत का संविधान भी जीता है.
0: ప్రస్తుతం దేశంలో 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయని, ప్రజలే దేవుళ్లు అనేది బీజేపీ మంత్రమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పార్టీ ప్రజల సేవకి అంకితమైందని, అందుకే ప్రజలు బీజేపీపై మరింత నమ్మకం ఉంచుతున్నారని చెప్పారు. బీజేపీ ఉన్న చోట సుపరిపాలన, అభివృద్ది ఉంటాయని ప్రజలు గమనిస్తున్నారని ప్రముఖంగా ప్రస్తావించారు.
1: आज देश के 20 से ज्यादा राज्यों में भाजपा एनडीए की सरकारें हैं. हमारा मंत्र है नागरिक देवो भव. हम जनता की सेवा में जुटे हुए हैं और इसलिए जनता भाजपा पर ज्यादा से ज्यादा भरोसा कर रही है. जनता साफ देख रही है, जहां भाजपा वहां गुड गवर्नेंस, जहां भाजपा वहां विकास.
0: అస్సాం ప్రజలు వరుసగా మూడోసారి బీజేపీ, ఎన్డీఏపై నమ్మకం ఉంచి హ్యాట్రిక్ విజయం అందించారని గుర్తు చేస్తారు. అస్సాం చరిత్రలో ఇదో గొప్ప ఘట్టమని, ముఖ్యంగా టీ ఎస్టేట్ ప్రాంతాల్లో బీజేపీకి అపూర్వ మద్దతు లభించిందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో ప్రతి పౌరుడికి హామీ ఇస్తూ రాష్ట్ర మెరుగైన భవిష్యత్ కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉంటుందని, యువతకు ఉపాధి లభిస్తుందని, వలసలు ఆగిపోతాయని, చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆయుష్మాన్ యోజనకు ఆమోదం తెలుపుతామని వెల్లడించారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ, 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రజలు బీజేపీ, ఎన్డీఏపై చూపిన విశ్వాసానికి ధన్యవాదాలు తెలిపారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఫలితాలు మోదీ నాయకత్వంపై ప్రజలకున్న అచంచల నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. కార్యకర్తల కృషి, అంకితభావం వల్లే పశ్చిమ బెంగాల్లో బీజేపీ భారీ విజయం సాధించిందని నవీన్ పేర్కొన్నారు. దేశంలో 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ భారీ ఆధిక్యంతో చారిత్రక విజయం నమోదు చేసింది. మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికి, స్వాతంత్ర్య అనంతరం బెంగాల్లో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్లో సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. అస్సాంలో బీజేపీ, ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి విజయం సాధించింది. ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ జలుక్ బారి నుంచి విజయం సాధించారు. కేరళంలో యూడీఎఫ్ 99 స్థానాలతో విజయం సాధించి అధికారం దక్కించుకుంది. అయితే ధర్మడూరు నుంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన స్థానం నిలబెట్టుకున్నారు. ఇక తమిళనాడులో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అరంగేట్రంలోని రికార్డు సృష్టించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కొలత్తూరులో ముఖ్యమంత్రి స్టాలిన్ టీవీకే అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక పుదుచ్చేరిలో రంగస్వామి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి 18 స్థానాలతో స్పష్టమైన మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఉప ఎన్నికల్లో గుజరాత్, మహారాష్ట, త్రిపురలో బీజేపీ విజయం సాధించగా, బారామతిలో సునీత్ర పవార్ దేశంలో అత్యధిక ఓటు మెజార్టీతో కొత్త రికార్డు సృష్టించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన పదవికి రాజీనామా చేశారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అరిలేకర్ పినరయి రాజీనామాను ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు ఆ పదవిలో కొనసాగాలని గవర్నర్ విజయన్ను కోరారు. రాష్ట ఎన్నికల్లో అధికార ఎల్డీఏ ప్రభుత్వంపై యూడీఎఫ్ విజయం సాధించడంతో విజయన్ తన రాజీనామా సమర్పించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధించింది.

0: తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. 15 ఏళ్ల తృణమూల కాంగ్రెస్ పాలనకు ముగింపు పలికి రాష్ట్రంలో సరికొత్త రాజకీయ శకం ప్రారంభించింది. అత్యంత కీలక భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి శుభేందు అధికారి చేతిలో 15,000 పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక బహరంపూర్ స్థానంలో సీనియర్ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఓటమి చెందారు. బెంగాల్ చరిత్రలో అత్యధికంగా 92.47% ఓటింగ్ నమోదైంది. పాల్తా నియోజకవర్గంలో పోలింగ్ రద్దవడంతో మే 21న మళ్లీ ఎన్నిక జరగనుంది. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలో తమిళిగ వెట్రిక్ కలగం ప్రపంచం సృష్టించింది. పార్టీ స్థాపించిన తొలి ఎన్నికల్లోనూ 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. పార్టీ అధినేత విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచి, ఈస్ట్ 2 స్థానాల్లో ఘన విజయం సాధించారు. మరోవైపు అధికార డిఎంకే 59 స్థానాలకు, ఏఐడిఎంకే 40 స్థానాలు దక్కించుకున్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నైలో కొలత్తూరులో టీవీకే అభ్యర్థి విఎస్ బాబు చేతిలో 8,700 ఓట్లు తేడాతో ఓటమి పాలవడం గమనార్హం. ఇక ఉదయనిధి స్టాలిన్ తిరువళ్ళికేణి స్థానం నిలబెట్టుకున్నారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ టీవీకే అభ్యర్థి కమిడి చేతిలో ఓడిపోయారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. వాణిజ్య ఎల్పీజీ సరఫరా సుమారు 70% వరకు పునరుద్ధరించబడిందని పేర్కొంది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఏప్రిల్ నెలలో 2.15 లక్షల టన్నులకు పైగా వాణిజ్య ఎల్పీజీ విక్రయాలు జరిగాయని తెలిపారు. ఆటో ఎల్పీజీ విక్రయాలు ఇప్పటివరకు సుమారుగా 11,100 టన్నులకు చేరుకున్నాయని, అలాగే ఈ నెలలో 5 కిలోల సామర్థ్యం గల 2 లక్షల పైగా సిలిండర్లు అమ్ముడినట్టుగా సుజాత శర్మ వెల్లడించారు.
1: कमर्शियल एलपीजी में 70% तक की आपूर्ति की जा रही है. अभी तक लगभग 2,15,000 टन कमर्शियल एलपीजी की सेल हुई है और ऑटो एलपीजी की सेल अप्रैल से लेकर अब तक लगभग 11,100 टन की गई है. 5 किलो के सिलेंडर की आपूर्ति भी 100% इंक्रीज की जा चुकी है और इसके चलते अब तक लगभग 23,05,000 के सिलेंडर्स की सेल हुई है.
0: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మధ్యప్రాచ్య గల్ఫ్ ప్రాంతంలో నౌకలపై ఇరాన్ దాడులు తీవ్రతరం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 6% మేర పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 6.27 డాలర్లు పెరిగి 114.44 డాలర్లతో ముగిసింది. ఇక యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ బ్యారెల్కు 4.48 డాలర్లు పెరిగి 106.42 డాలర్లతో స్థిరపడింది. గల్ఫ్ ప్రాంతంలో ఆందోళన పెరగడం సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో చమురు ధరలు పెరిగాయి. ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీ, రుద్రప్రయాగ్, చమోలి, భాగేశ్వర్, పిథార్గౌర్ జిల్లాలో రాగల 24 గంటల్లో పిడుగులు, వడగళ్ల వాన, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టంలో కొండ ప్రాంతాలు అక్కడక్కడ తేలికపాటించి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో నిన్న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈరోజు వడగళ్లు, పిడుగులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని నగరానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో కశ్మీరీ గేట్, ఇండియా గేట్, అక్షర్ధామ్, సఫ్దర్జంగ్, నెహ్రూ స్టేడియం, డిఫెన్స్ కాలనీ వంటి ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముంబైలో వాంకడే స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 229 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్ల గోల్పై ఛేదించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 6 స్థానం చేరుకుని ప్లేఆఫ్ ఆశలు సజీవం చేసుకుంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మధ్యప్రాచ్య గల్ఫ్ ప్రాంతంలో నౌకలపై ఇరాన్ దాడులు తీవ్రతరం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 6% మేర పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాత్రి ముంబైలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి செய்திகள் வாசிப்பவர் ஜமீர் அக்தர். தலைப்புச் செய்திகள். மேற்கு வங்க சட்டப்பேரவைத் தேர்தலில் பிஜேபி வெற்றி பெற்று முதல் முறையாக ஆட்சி அமைக்க உள்ளது. கேரளாவில் காங்கிரஸ் கட்சி 10 ஆண்டுகளுக்கு பிறகு ஆட்சியை கைப்பற்றியுள்ளது. நாட்டில் அண்மையில் நடந்து முடிந்த சட்டப்பேரவைத் தேர்தலில் பிஜேபி வரலாற்று சிறப்புமிக்க வெற்றி பெற்றதாக பிரதமர் திரு நரேந்திரமோடி தெரிவித்துள்ளார். ஈரான் நடத்திய ட்ரோன் தாக்குதலில் ஐக்கிய அரபு எமிரேட்ஸில் உள்ள எண்ணெய் சுத்திகரிப்பு ஆலையில் பெரும் தீ விபத்து ஏற்பட்டது. உலகக்கோப்பை ஜூனியர் பளுதூக்கும் சாம்பியன் போட்டியில் இந்தியாவின் யாஷ் கண்டகலே வெள்ளிப்பதக்கம் வென்றார். இனி விரிவான செய்திகள். மேற்கு வங்கத்தில் பிஜேபி

శుభోదయం శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో చిత్ర సంగీతం వింటారు. ముందుగా మారెమ్మ చిత్రం నుండి శృతి రంజని ఆలపించిన ప్రశాంత్ బిహారీ సంగీతం, గీతరచన కమల్.

కార్యక్రమంలో ఇప్పుడు కలవరమాయే మదిలో చిత్రం కోసం హరిహరన్ కల్పన గానం చేసిన పాట విందాం. స్వరరచన శరత్ వాసుదేవన్, పదరచన వనమాలి.

మన భారత ప్రభుత్వం దేశ ప్రజల ఆర్థిక అభివృద్ధికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. వాటిలో మత్స్యరంగాన్ని బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన పథకాన్ని రూపొందించింది. ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహా యోజన పథకం ద్వారా మత్స్యరంగాన్ని వ్యవస్థీకృతం చేసి మత్స్యకారులకు డిజిటల్ గుర్తింపు కల్పించడం, తద్వారా నాణ్యమైన చేపల ఉత్పత్తులు మరియు ఎగుమతులను ప్రోత్సహించే వివిధ సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. మత్స్యకారులు, చేపల పెంపకందారులు, మత్స్యరంగంలోని స్వయం సహాయక బృందాలు, సహకార సంఘాలు, మత్స్యరంగ ఆధారిత సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం యొక్క ప్రయోజనాలని పొందగలరు. ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం యొక్క పూర్తి వివరాలకు https://www.pmmsy.dof.gov.in వెబ్సైట్ను దర్శించగలరు.

100.1 FM గోల్డ్ మల్లెపోదండ కార్యక్రమంలో చిత్ర సంగీతం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రుద్రాంగి చిత్రం నుండి రమ్య బెహరా శ్రీకృష్ణ ఆలపించిన చంద్రబోస్ సాహిత్యం విందాం.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో ఆరోహణ శ్రీమతి ముళ్లపూడి ఉమాదేవి గారి కథానిక ప్రసారమవుతుంది. రేపు మధ్యాహ్నం 3:00 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. దేశంలో 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయని, ప్రజలే దేవుళ్లనేది బీజేపీ మంత్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో సమగ్ర పరిశోధన ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం నిబద్ధత ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. భారత్ జమైకా మధ్య అభివృద్ది సహకారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కీలకమని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. దేశంలో 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయని, ప్రజలే దేవుళ్లనేది బీజేపీ మంత్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రజలు భారతదేశ ప్రజాస్వామ్యంపై ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిపై నమ్మకం ఉంచారన్నారు. పార్టీ ప్రజల సేవకి అంకితమైందని, అందుకే ప్రజలు బీజేపీపై మరింత నమ్మకం ఉంచుతున్నారని చెప్పారు. బీజేపీ ఉన్న చోట సుపరిపాలన, అభివృద్ది ఉంటాయని ప్రజలు గమనిస్తున్నారని ప్రముఖంగా ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్లో ప్రతి పౌరుడికి హామీస్తూ రాష్ట మెరుగైన భవిష్యత్ కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. రాష్టంలో మహిళలకు రక్షణ ఉంటుందని, యువతకు ఉపాధి లభిస్తుందని, వలసలు ఆగిపోతాయని, చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
1: ఉజ్వల భవిష్య ఉద్ఘోషణ దిన భరోసే కా దిన భరోసా భారత్ కే మహాన్ లోక్తంత్ర పర్ భరోసా పర్ఫార్మెన్స్ కీ పొలిటిక్స్ పర్ భరోసా స్థిరతా కే సంకల్ప పర్ భరోసా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీ భావనా పర్.
0: బెంగాల్లో భయంపై ప్రజాస్వామ్యం విజయం సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో విజయం అందించినందుకు అక్కడి ప్రజలను అభినందించారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో గత 10 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం సురక్షితమైన, శాంతియుత, ప్రగతిశీల నిర్మాణానికి చేసిన కృషికి అస్సాంలో విజయం నిదర్శనమని తెలిపారు. పుదుచ్చేరిలో మోదీ ముఖ్యమంత్రి రంగస్వామిల సమర్థవంతమైన పాలనకు దక్కిన విజయంగా పేర్కొన్నారు. కేరళలో ఎన్డీఏ ఓట్ల శాతం పెరిగినందుకు ఆ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతూ వికసిత్ కేరళం విజన్ కోసం కేంద్రం కట్టుబడి ఉందన్నారు. అలాగే తమిళ సంస్కృతి కాపాడుతూ ఆ రాష్ట్ర అభివృద్ది కృషి చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ అధ్యకులు నితిన్ నవీన్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాతో కలిసి ఈరోజు న్యూఢిల్లీలో సీఆర్ పార్క్లో ఉన్న కాళీబారీ మందిర్లో పూజలు నిర్వహించారు. అనంతరం నితిన్ నవీన్ మాట్లాడుతూ, నిన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ పశ్చిమ బెంగాల్తో సహా మరో 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంత ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ సంస్కృతి, వారసత్వం కాపాడుతూనే దేశాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తున్నారని కొనియాడారు. భారత్ జమైకా మధ్య అభివృద్ది సహకారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కీలకమని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. జమైకా విదేశీ మంత్రి కామినా జాన్సన్ స్మిత్తో జరిగిన భేటీలో డిజిటల్ పరివర్తన, క్రీడలు, డిజిటల్ చెల్లింపులు వంటి రంగాల్లో కుదిరిన ఒప్పందాల అమలుపై చర్చించారు. ముఖ్యంగా కిడ్సన్ టౌన్లో భారత్ అందించిన $1 మిలియన్ సహాయంతో పూర్తయిన గ్రామీణ జీవనోపాధి ప్రాజెక్టు విజయాన్ని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు వేలాది మందికి ప్రయోజనం చేకూర్చిందని, అలాగే హరికేన్ మెలిస్త విపత్తుతో జమైకా పునర్నిర్మాణానికి భారత్ అండగ నిలిచిందని తెలిపారు. భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ఇండియా కరికమ్ భాగస్వామ్యం కింద జమైకాలో ఆర్టిజన్ ఎంపవర్మెంట్ హబ్ ఏర్పాటుపై చర్చించామని, ఈ చర్చలు అత్యంత సమగ్రంగా, ఫలప్రదంగా సాగాయని జయశంకర్ స్పష్టం చేశారు.
2: Development cooperation remains a very important pillar of our co-partnership. In this context, I was very pleased to note the successful completion and handover in March 2026 of the Improving Rural Livelihoods Project in Kitson Town, implemented with the assistance of India to the tune of $1 million under the India-UN Development Partnership Fund.
0: Kendra Vani

0: వైద్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో కీలక అధికారులతో సమావేశమై భారతదేశ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పురోగతి సమీక్షించారు. భారత్ నుంచి మరిన్ని వ్యాపార సంస్థల ఎగుమతులు జరిగేలా ప్రోత్సహించడం ద్వారా ప్రపంచస్థాయి ఉత్పత్తులను ఎగుమతి చేయగల దేశ సామర్థ్యాన్ని వెలికితీసే మార్గాలపై చర్చించినట్టుగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో సమగ్ర పరిశోధన ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ నిర్మించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఐఐటి మద్రాస్ టెక్ సదస్సు ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆవిష్కరణ ఆధారిత ఫలితాలు అందించేందుకు భారత్ పరిశోధన వ్యవస్థ మార్చాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధన అనేది సమాజానికి ప్రయోజనం చేకూర్చే స్పష్టమైన ఆవిష్కరణలకు దారితీయాలని, పరిశ్రమలు, స్టార్టప్లు, విద్యా సంస్థలకు వివిధ కార్యక్రమాల ద్వారా మద్దతిచ్చేందుకు పరిశోధన అభివృద్ది కోసం ప్రభుత్వం 100,00,000 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు.
1: Today with the leadership of Prime Minister Modi, government is committed to create a new ecosystem in research sector. Gone are the days where institutions will only be specific to teaching. Now priority has changed. There is a societal consensus. Institution must. Research should not be limited up to PhD thesis, citation, paper publication. Research must lead to innovation.
0: వియత్నాం అధ్యక్షులు టో లామ్ 3 రోజుల అధికారిక పర్యటన కోసం ఈరోజు బీహార్లో గయాకు చేరుకోనున్నారు. ఈ పర్యటనలో టో లామ్తో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వ్యాపార ప్రతినిధి బృందం పాల్గొంటుంది. గయా పర్యటన అనంతరం సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకుంటారు. రేపు రాష్ట్రపతి భవన ప్రాంగణంలో టో లామ్కు ఘన స్వాగతం లభిస్తుంది. తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటుగా పరస్పర ప్రయోజనాలపై ఇరువురు నేతలు చర్చ జరుపుతారు. సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది మురుతో వియత్నం అధ్యక్షులు భేటీ అవుతారు. గురువారం ముంబై సందర్శిస్తారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య కొత్త సహకార మార్గాలతో పాటుగా ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందిస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు రాఘవ్ చద్దా, అశోక్ పిట్టెల్, సందీప్ పాఠక్, రాజేంద్ర గుప్తాలు ఈరోజు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. తర్వాత రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల పార్టీని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీలు లక్ష్యంగా చేసుకుని ప్రజాప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటుందని ఆరోపించారు. పంజాబ్ ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీలు కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, ఈ పరిణామాలన్నీ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని చద్దా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా వ్యవస్థలు బలోపేతం చేసేందుకు ప్రతి జిల్లాకు 1,00,00,000 రూపాయలు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ప్రభుత్వ సేవలు అందించడంలో కృత్రిమ మేధస్సు వినియోగం విస్తరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఏఐను సమర్థవంతంగా అమలు చేయడంలో మార్గనిర్దేశం చేసేందుకు నిపుణుల సలహా మండలి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగం ప్రోత్సహించేందుకు వర్క్షాప్ నిర్వహించాలని సూచించారు. పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలతో సాంకేతిక వేదికల ద్వారా ప్రజల్లో ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింతో పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదేవిధంగా బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు ఈరోజు వేడి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన విజయాన్ని అమెరికాలో భారతీయ సంతతి నాయకులు స్వాగతించారు. ఇది రాష్ట్ర పరిపాలన, భద్రత, అభివృద్దిలో ఒక చారిత్రక మలుపని కొనియాడారు. ప్రముఖ భారతీయ అమెరికన్ డాక్టర్ భరత్ బరాయ్ ఈ ఫలితాన్ని బెంగాల్ ప్రజల గొప్ప విజయంగా అభివర్ణించారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ అడపా ప్రసాద్ బెంగాల్, అస్సాం ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత్ భద్రత దృష్ట్యా బెంగాల్లో బీజేపీ విజయం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై ఇరాన్ జరిపిన దాడులకు మధ్యప్రాచ్య దేశాలు ప్రాంతీయ సమస్యలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడులు ప్రాంతీయ భద్రతా స్థిరత్వానికి ముప్పు కలిగించే ప్రమాదకర చర్యలుగా పేర్కొన్నాయి. సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్, యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఫోన్లో మాట్లాడి ఈ దాడులు ఖండించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఇక నిన్న రాత్రి ముంబైలో వాంకడే స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో